0: రిపోర్ట్ కట్ చేసి ఆశా సందీప్ రాహుల్ రవి రిపోర్ట్ కట్ చేసి ఇదో రిపోర్ట్ కట్ చేసి అబ్బా రిపోర్ట్ కట్ చేసి ఇదో రిపోర్ట్ కట్ చేసి
1: రాజు
0: రిపోర్ట్ కట్ చేసి ఇదో
1: రాజు అమ్మా రాజు స్కూల్ పోర్ట్ ఏంద్రే ఏంద్రే టీచర్ కోచ్ வாங்க ఏంద్రే స్కూల్ పోగణం ఏంద్రే